އަދި މޫސާގެ ފާނު ކޯފާވެ ހިތާމަ ކުރައްވާ ޙާލު އެކަލޭ ފާނުގެ ޤައުމުގެ މީހުންގެ ގާތަށް ވަޑައިގެން ހިނދު ވިދާޅުވި ތިމަން ކަލޭގެ ފާނު ތިޔަބައި މީހުންނާ ވަކިވެގެން ދިއުމަށް ފަހުން ތިމަން ކަލޭގެ ފާނުގެ ފަހަތުން ތިޔަބައި މީހުން ކުޅަ ކަންތަށުގެ ނުބައިކަމާއެ ތިޔަބައި މީހުންގެ ވެރި ރަސްކަލާންގެ އަމުރުފުޅު އައުމަށް ތިޔަބައި މީހުން އަވަސްވެގަތީ ހިޔެ އަދި އެކަލޭގެ ފާނު ތައުރާތުގެ ފިލާތަން އުއްކަވާ ލެއްވި އަދި އެކަލޭގެ ފާނުގެ އަޚާގެ ఇస్తరిఫుల్గా హిప్పవా ఎకలేగె ఫానుగా అరిహద్ దమ్మవా గిన్నవి ఎకలేగె ఫాన్ ఎబహీ హారూనుగె ఫాను విదాళ్వి మమ్మగె దరికలున్నే హమ కశ్వరుం మౌముగె మీహున్ తిమన్ నికమెతు గొఫూవే అది ఎవరెన్ తిమం పతులు కురుమా గాయకఫూవే ఫహే తిమం కలేగె ఫాన లివ్వడా గిన్నవి దెరే అదావతరుం ఉఫా కురియను దివ్వాషే అది అనియా వెరివి మీహున్నా ఎకుగా తిమన్ నులవ్వాషే.

ఎవరెన్నీ ఉమ్మియ్య నబియ్యా ఖంగావా రసూలా తబావా మీ హున్నె ఏ రసూలాయి ఎవరెంగి గాతుగావా తౌరాతాయ్ ఇంజీలుగా రసూలాగ సిఫఫుల్త లీవగిం వాతి ఎవరెన్ దెకే రసూలాయ్ ఎకలేగిఫాన్ ఎవరెన్న హ్యో కంతకం అమరు కురవ్వతే అది నుబ్యా కంతం ఎవరెన్న నహీ కురవ్వతే అది రంగళు తకెతి ఎవరెన్న హలాల్ కురవ్వతే అది నుబ్యావిగం వా తకెతి ఎవరెన్న హరాం కురవ్వతే అది ఎవరెంగ మచ్చం హురి బురతకాయ్ ఎవరెంగా ఎళిఫావా కస్తుల్త నెత్ కురవ్వా లుయ్ కురవ్వతే ఫహె ఎకలేగి ఫానం ఈమాం వే ఎకలేగి ఫాన వాగ్ విరువే నస్రు వెరువే ఎకలేగి ఫానా ఎకుగా బావాలివి నూర తబావి మీహున్ దన్నాషే దిన్నవానే మీహున్నకి హమ ఎవరెన్నే.

స్కూల్కి ప్రిన్సిపల్కి ఇబ్రాహిం షహీం, వైస్ ప్రిన్సిపల్ ఉన్నకి ఆమినత్ రెహెందియా, నబీలా అబ్దుల్ రజాక్. గ్రేడ్ ఎకకుం బారే కియవాదే బిలబుంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్కి రస్మి కియవాదినుమా ఆ ముహరకేత్త కురియద్దని హెందును అగ్గడి సుమ్మినటున్ మెందురు ఫహు తింగడి తిరిహ.

0: మాషాల్లాహు మాయ మదర్కెల వర రీతిదో
1: వర హిగ్గాము
0: అది ఇస్లాం డిపార్ట్మెంట్ బావాను మదహ ముబారావెస్
1: ఏ మదహ ముబారాతు ఇంగేని మీ స్కూల్ గా మదహ క్యాంగ్ వర మొలకుది ఉళేక
2: మదర్సా కుదింగ గడి
1: మిహారు అహరమెం మితిబీ స్కూల్ గ లైబ్రరీ గ దో ఉగే
0: మి లైబ్రరీ గ వారె గిన ఫొత్త ఎబ హురి దో ఈనా మితను ఎబ ఫెన వర కుల గద ఫొత్త వసతను కొం ఫొత్త ఎమ కియా హివణి
1: ఈనా కియా హివణి దెన్ తివె హి ఫొ అది లైబ్రరీ మి హురి వర రీతి కొ డెకరేట్ కొ ఫైన్
0: అది మితాగా రీడిన్ నా కేవు మా ఎకే కాల బాస్ బాహు మసే బోర్ ఎకే మెసేజ్ తవస్ లే ఫదా
1: మీకు తెరంగ్ ఎ మెసేజ్ కి రీడింగ్ గివ్స్ యు ద బెస్ట్ నాలెడ్జ్
0: ఏ గేతరుం ఎహెం మెసేజ్ క బలారారు అ బుక్ ఇస్ అ డ్రీమ్ యు హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్
1: క్యూన్ తెరిక మా వర షౌగు వెరివా కాల మెసేజ్ ద లైబ్రరీ బలాలిమ ఫెనే
0: మీ స్కూల్ హాస ప్రోగ్రామ్గా స్కూల్గె లీడర్గె గొతుగా హరకెతెరివా దరివరిగ్గె వాహకవెస్ ముహిమ్మెన్ను
1: హింగా మీ స్కూల్గె స్పోర్ట్స్ కెప్టెన్ వాహక దక్కాల
3: అడుగుడు నమకి ఇస్మాయిల్ యాన్ అహ్మద్ అడుగుడు మిహారు మీ వద్ద కురాని బిలబొంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్గె స్పోర్ట్స్ కెప్టెన్ జీక్ ముహమ్మద్ ఇమ్రాన్ జీక్ కొ బరబ్బడ్ మర్హబాయింగే
4: శుక్రియా
3: కేనే హాలు జీక్
4: జీక్ రంగుడు ఇయన్గా హాల్ కేన
3: ఇయన్ హాలు స్వర రంగుడు జీక్ స్కూల్గా ఇస్మగామక అవమ ఉమ్మీదు కురవుని కిహినెన్
4: స్కూల్గా ఇస్మగామగ్గా మసికె కురుమ అడుగండు అమ్మ కుడైరు సురస్ ఎయి అస్వర ఉమ్మీదు కురి కమె దెన్ స్కూల్గా హేదు కురి వగుతుగా మీ దియ దిహాహరుగా కురీగె కౌన్సిల్ మెంబరు ఫెని ఎమీహుంగె షౌగోరి కమ ఎమీహుంగె మసెక్కెత్త ఫెనిగెన్ అడుగండవ్వే సెకం కురవిధానకం గబూల్ కురవుమం ఎకమ కురిమతిలా బొడంగ్ షౌగోరి కం ఫెదుని
3: కిహినెన్ అసలు ఇస్మగామక అవమ మసక్కై కురంజెహని
4: అడుగండు గబూల్ కురాగుతుగా ఎమ్మె ముహిం ఎక్కమకి ఎరివెతి అహ్లాగు దెమెన్ దెన్ అది మీగే తురుం రంగళ నతీజాయిన్ హోదుమ రంగళ మసెక్కెక్కో ఎహెన్ దరివరున్న గుళుం బదహి కురం వెచ్చెహె
3: ఇస్వారుంగె ఎమ్మె ముహిమ్ము దౌరకీ కొబా
4: ఎమ్మె ముహిమ్ము దౌరకీ ఎహెన్ దరి వరున్న రంగళ మిసాల కవ్వు అది ఎకుదిన్న హివ్వరుదే మీహ కవ్వు దెన్ అది ఎదరి వరుంగె అడుతం అహా ఎకుదింగె మసలతం హల్లు కురమ మసెకె కుర మీహ కవ్వు
3: జీకకి మిహారు స్కూల్గె స్పోర్ట్స్ కెప్టెన్ దో జీక్ ఆముఖ బాలరివని కొం హరకాయతకెక్క
4: స్పోర్ట్స్ గౌతం బలారు అడుగండు ఎమ్మె పురిన్ సురే కొలని ఫుట్బాల్ దెన్ ఏగే ఎతురుం దూముగస్ బ్యావరివం కొం మిహారు మిది తింగారు తెరేగా బాస్కెట్ బాల్ కులెం ఫట్టాగెన్ మిహారు బాస్కెట్ బాల్ అని కురియారు మసెక్కె కురని దెన్ ఏగే ఎతురుం స్పోర్ట్స్ నూన్ ఎహెం ఎకి హరకాయతకు వస్ బ్యావరివం స్కూల్గా బావ్వా కొమ్మె హరకాయతగ్గస్ బ్యావరి వేతో మసెక్కె కురం మీకు తెరే అదబీ హరకాయ తక్కువగా స్కూల్గా బ్యావరివా ఎక్కువ బారే తక్కువగా బ్యావరి ఎక్కువగా వన హోద మసెక్కె కురం
3: తిహురి హా హరకాతుగా ఉళెమున్ జీకీన వగుతు మేనేజ్ కురమి
4: ఎకమే కురం ఉన్న వగుతుగా ఎకమే ఎమ్మె ఫురిహమయ కురం మసెక్కె కురం జహెన్ దెన్ మా గిణకంతం ఎఫ్ఆర్ కురం గొతీయామున్ ఎమ్మె ముహిమ్ము కంత కురుమ ఇస్కం దీగెన్ ఎగొత టేబుల్ హదాగిన్ కురియగెందని
3: జీక్ దకే గొతుగా రంగళు లీడర్గ్గె కిబాగా హుణ్ణంజెహేణ ఎమ్మె ముహిమ్ము సిఫతకకి కొబా
4: లీడర్గ్గి కిబాగా హురుం ఎమ్మె ముహిమ్ము సిఫతకు తెరేగా ఎమ్మె ముహిమ్ము సిఫకి ఎహెం మీహునాయకు గుళిగెన్ ఉళెన్ ఇగుం దెన్ ఎహెం మీహున రంగళు నమూనాయకవ్వెస్ తక్కం వాణి అది వర ఎక్కువరి వె తెదువరి మీహకవ్వెస్ వాం వాణి
3: జీక్క ఎమ్మె బడు హివ్వరది బెణి కొంబ్యాగ్గి ఫరాతుం
4: ఎమ్మె బడు హివ్వరెద్దని అలుగున బ్యాంబఫెన్ దెన్ ఎగె తురుం స్కూల్గె ఇకి ముదర్లిసుం దే బాలుమాయకీగా అలుగుణు కియవం ఫసేవగింద దెన్ అస్సు కియవముకి అలుగుండు కురించురేస్ కురం బేణు వాకమె దెన్ స్కూలుం లిబే ఎబ్బారులుమాయకు రంగుల కియవేతం మసెక్కెక్కురు
3: మిహారు జీకొళని గ్రేడ్ ది హేగ్గా మీ జీక్కె ఎమ్మె ఫహు అహరు మిహారు ఓ లెవెల్ ఫెషిగెన్ కురియద్దని కిహిన తయారీ తక్కురియద్దని
4: మిదియ కురి దేహర్ తెరేగా స్కూల్ తెరేగోర ಕಿಯವುಮ ಮಸಕ್ಕೆ ಕೊಗ್ಗೆಂಗೆ ಏಗವಸ್ವರ ಓಲವಲ್ಲ ತಯಾರುವ ಮಸಕ್ಕೆ ಕುರಿ ದೆಮ್ ಮಿಹಾರು ಓಲವು ಮೇತಿ ಆಸ ವಿದ್ವಸ್ಕೊಳಸ್ ಹಮ ಲಿಬೆ ಕೊಮ್ಮೆ ಹುಸ್ವಗು ತೆಗ್ಗ ಕಿಯವ್ಯಾಗೆಂಗ್ ಇಮ್ತಿಹಾನು ರಂಗ

0: మేదు మదరసా కుదింగ్ గడింగ్ బిలబొంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ మిగెనెస్తింగ్ బేత కముదయ కమ ఉమ్మీదు కురం.
1: మి హఫ్తాగ ప్రోగ్రామ్ మి హుషేలి బిలబొంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఈనా
0: దెం బిలబొంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఉకేల్
1: హూరిహా కుదిన్నవెస్ బాజ్జవరి ఉఫావరి దువహక ఎదెం
2: వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.
3: మదర్సా కుదింగె గడి
4: ఇల్మి నూరుం హిత్తం ఆరోకురువా దెదునియేగే బాజ్వెరికమ మగు దక్కాదే
5: తులహే ఫుతుంతెరి ఉఫావెరి దిరుళుమక రాస్తా ఫహికొత్తే
4: ఉమ్మీదు ఆకొద్ది ఎకణివెరికం ఫిలువాదే
5: దివెహిరాజ్యేగే అడు
4: ఎంహా సతర్సేగ సాళిస్ నువే కిలోహార్ట్స్ మీడియం వేవ్
5: అడ్డిహ నువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
6: హిమబిహి జెహిఫావా మీహకు కెస్సా కింబిహియళుమున్ వ్యాగెతెరయ వైరస్ ఫెతురుగెం దియుమున్ హిమబిహి ఫెతురే బందు తనెగ్గానమ దెగడీరెన్ హైరువందెన్ వ్యాగెతెరేగ వైరస్ హురే.
7: వైరస్కి అసరు హురితనెగ్గ అల్లుమఫహు లొలా నేఫతా ఆంగాగా అల్లుమున్ హిమబిహి ఫెతురే.
4: బయ్యా దెకొళ దిఫాయ్ బారు నిమ్మీహుం అది మీసల్స్ వెక్సిన్గె దెడోస్ ఫురిహము కొఫా నువా ఫరాత్తక బలి జెహుముగె ఫురుసత్ బొడు. ಹಿಮಬಿಹಿಗೆ ಅಲಾಮತೆ ಫೆಣಿಜನಮ ಲಸ್ನು ಕುರವ ಸಿಹಿ ಫರುವ ಹೋದವ.
8: ಎ ಪ್ರೋಗ್ರಾಮಕು ಗಿನ ಮಾಲು ಮಾತಕೆ ನೆಹುಂತೆರಿನ ಫೋರ್ ಕೊದ್ದಿನುಮ ದಿವಿರಾಜ್ಯಗಡು ಗೆನಿಸ್ತನಿ ಅದುಗೆ ರಾಜ್ಯ
7: ರಾಜ್ಯಕ್ಕೆ ಎಕಿ ಕಂಕುಳಿತವುಗ ಆಮುಣ್ಣಂ ಅಮಾಸ್ಕೊಂ ಹಿಂಗ ಹರಕ್ಯಾತ್ತ ಕಲಂಡ
8: ಸರ್ಕಾರಗೆ ಎಕಿ ಇದಾರಾತಕುಂದೆ ಖಿದ್ಮೆತ್ತಂ ಹೋದಾನೆ
7: ಗೆಜೆಟ್ಗಾ ಕಾನೂನಿಗತ ಶಾಯಕೊಫಾವಾ ಲಿಯುತ್ತ ಅವಸ್ ಕಳಿಯಕು
8: ಆಮು ದಿರಿಯುಳುಮುಗ ಕೊಂಬೆ ಮೀಹಕ ಬೇಣು ವಾಣೆ ಮುಹಿಮ್ಮು ಮಾಲು ಮಾತ್ತ ಅದುಗೆ ರಾಜ್
7: ಆದಿತ್ತ ಬುರಾ ಸ್ವಚ್ಚ
8: ಕೊಂಬೆ ದುಹೆಗೆ ಹೆಂದನು ನುವಗಡಿ ಫನರ್ಯಾನ್
7: ಸ್ಟುಡಿಯೋಯ್ ವಗುತು

అదే మీ కెథలిక్ చర్చ్ నిస్పెవాను తే మీ కనీసాకి కెథలిక్ చర్చ్ కమ అవుడు మెండి మెంగని మీ మీ మీ హున్న తఫాత్ ఎత నంత కొ నిస్పెకొరే గెంవే ఏయ్ హులౌంగే కెథలిక్ ఉన్నే కి నోత మీ లాటిన్ గౌముతక నిస్పెవ్వా కెథలిక్ ఉన్నే కి అది బుధురసీ ఇన్నే కి నోత రసూలియా ఇన్నే కి మీ గోస్ మీ బావతుగే మీ ఎత బ్యారు నంత క నిస్పెకొరే ఫావా కమవే అది మీ కెథలిక్ ఆము మీ మానే అవును మేము బదాకంగా వంజ మీగా అసలుగే ఎమ్మె మొహిమ ఎం మానేకి ఎయి మీ హురిహా కనీసా తకిగ్గే వెరి వాకి ఎమ్మె ఇస్ కనీసా గొతుగా మీ తమ్మి వెళ్ళని సబకి ఎమ్మె గబో కురా గొతుగా మీ కెథలిక్ మీ ఉసూల్త కబో కురా మీ హు నోత మజహబ్గే తెరేన్ లాఫ ఎమీ హు ge din mi fetrumu ge kantata kore genna jeheni ema mi emmane kama agulmanna faha kore dewane mi annani mi hulaunge kethale kunne mi kiya saub mi bayan ko fe bohore ei hagigatuga mi fada khyal to ge mi boda minispe bani europe ge ate mi hulang europe ge gaumata kama vaative e gotun italia బెల్జికాయ ఫరన్సెస్ విలాత స్పెయిన్ పోర్చుగీజా మిగము తహుగా మీ మీ మసబ నిస్పెవాగిన మీహు నోత కబుల్ కురా మీహు తిబేతి మితనుగా పిబునా గొత్తం ఎయి మీ కసులిక్ నోత కెథలిక్ వెస్టర్న్ కెథలిక్ ఉన్నే కియా ఏమానాగ మీ అన్నాడు దెన్ మినుం ఎహెన్ గౌముతోగా వెస్ కెథలికుం ఉలేఖం హరబెండ బాహకి తఫాసి సాబుతుకు ఫెన్ ఏ బొహరి దెన్ మీ కనీస అల్ బుత్రసియా నోత రసూలియా వెస్ మిమి హు మికియా ఉలే హైగతుగా మీ సాబక మిమి హు బుణ వాహకి ఎయి మిమి హు గబు కురా గోతుగా మీ కనీసా తహుగ ఎమ్మె ఇస్ మీ హకి ఎయి మీ బుత్రస్ రసూల్ నోత అగుడు మెనెంగే మీ కురిమ సాగుబ్రమ వాహదకేన ఇసాక్ ఫానుగ హవారి బేకలుంగ తరేగ హిమని వడన్నవ కమ ఎమి హో నిస్బె కొఫవా మీ ఎమి ఏనగ ఫరాత్తుం ఏనగ ఖయాల్తగ మచ్చ యాకీదాగ మచ్చ నిస్బె వా బేకమ వాతి వేమి హో ఎగత కబూల్ కురని దెన్ మీ కెథలిక్ చర్చుగె మీ ఉసూల్త మీ ఉన్న గొతుం వి మిమి హుగె మీ ఉన్నని మీ పోప్ గె నిజాం నోత వాకేకి పోప్ ఏ ఎ చాచుగా ఎమ్మె ఇస్ ఫాదిరియను ఇస్ మీ హెగొతుగా హున్నాని ఇతనుగా దెన్ తిబేని ఎమ్మె కార్డినల్ క్యా బెహిన్ ఒక కరాదిల అరవింగ్ క్యా కమవన్య దెన్ మీ మీ హున్నకి హగిగతుగా మీ మజహబుగే కంతత్త అది హురిహా కంతత్తకి ఎమ్మె ఫహు బస్ బుణ మీ హున్నకి మీ బుణ మీహు దెన్ అవుడుమని ఎంగే మీ మసిహి మజహబ్ దగ్గరకు దీన బదారుగా ఎ చాచుకే ఎమ్మె ఇస్ మీహకం హున్న ఫాదిరి నొత బొడు మీహకి ఏ పోప్ పోపుకి దర్శనం తిబేని కార్డినలు ఏ మానాగా దెన్ ఏమి ఎమిహుంగ తిరేగా ఉన్నాను ఖాస్ కౌన్సిలే ఏ కౌన్సిలుగ తెరేన్ లాఫ ఎమిహుంగ దీని హుకుమతక కంతత్త మీ బదలు కురవము నొత్త కండేళేము నిమ్మము దాని ఏ హురిహా ఏ అకీదాగ మీ ఏ మజహబ్ కండిస్ అమలు కురము గెందాన్ దెన్ మీకు అవును మేము ఫాహా కురే కమకి దెన్ మీ మీ పోపుకి నిస్బేవమా మికమక్కి హగీగతుగా మిమీహుంగ తెరేగా ఉన్న అకీదాగ సరబడు మసలే మేము గుణాగతం వెజ్జియ ఇతను గుణ ఎమ్ ఇస్ ఫాదిరికి ఎయి ఇలాహీ భారతకెళ్ళి బిఫావా వరఖాస్ ఫరాతే అది వాకి ఆదాగ ఇన్సాన్ ఎన్నో ఏణ సీదా మీ ఎమ్మె మతి ఫరాతు వాకి వాకి కుళుమె వాకమన్న ఎమీహు గబుకురా గొత్తుగా ఇలాహువంత కమె హున్న ఫరాతెన్ ఏ సీదా ఎనగ వాహక్తకి మీ ఎమిహుంగ ఇలాహు ఫరాతుం అన్న మీ ఆర్డర్ తకే నోత అమృత తకే ఎమ ఏనే తక్ తీసుకురు మామి కంకం ఎమిహుంగ తెలియగా వరబ్బుడ మీ ఉన్నాన అది ఎమిహుంగ అబోకురగతుగ ఈ బిముగ అల్లాహ్ తంసీల్ కురబ్బ ఎమె మతి ఇలాహ్ తంసీల్ కుర కుర వెస్ ఫరా ఏ మీ కహల కంతతహిగ మచ్చ మీ అవును కురిమిస్ తెన్నే ఫదా మీ కెథలిక్ మజహబ్గ మీహుంగ కంత తమిరిదెన్ అది మీ బస్ అవుతాగే మీహుంగ ఆము కబుల్ కురం తక్క గస్ హున్న కంత తావుడమే మీ అది ఇతర మీ మౌదోగా అవుడమే వాహక దక్కం దారు ఒళ ఫిలాన్ దాని దెన్ కురిమిస్ తెన్ ఫదాన్ అది విస్ మినుం ఎహెన్ ఆర్థోడాక్స్ అది ప్రొటెస్టెంట్ వాహక తవ్వెస్ అవుడమే

మీ అరగడి రేగండ గారిజీ, మీ దివ్యరాజ్య గారు లబ్బై అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. దివ్యరాజ్య గడోడ సమ గింద హురిహ బేఫున్న వర ఉఫావేరి వగుత్ కొడ కిందము రమీజు తి బేఫున్న కి రమీజ్ బదులు కొల్ది వగుత్కొని హేదుకొల మటక వర ఉఫావేరి వగుత్కొని హేదుకొల్దము ఉమ్మీద్ ఇంగేతో తి బేఫున్న హెన్రేరేకేస్ ఎగ్గొత్త ఎక్కల ట్రీకీ సువాల్త నోని నొసియాన్ సువాల్త కాకి అవడమే కురియద్దాన్ ఎయి తి బేఫున్న అవడమే గినిస్తే మసేకతకి ఇంగేతో వర గిన బేఫుణ మిహార్ వరగ్గిన ఫహర్ వరగ్గిన సువాల్త మిహార్ దస్కుర వ్యాఫ్ కాడమైన యగి ఏ నమ్మేస్తాం భయం ఆ సువాల్తక భయ తంకుడు కురీగ సువాల్తక మీ దెబ్బ ఎక్కువలేక అవడమే కురియద్దాని తి బేఫుణ మిహారం ఫిటిగా గుడువా నంబర్కి తిని తిని హతరేస్తుమేం హై ఎస్సుమేం హై ప్రోగ్రామ్ బ్యారోడాత్ మట్టక దెంగమ పిఎస్ఎంఏ మెదురుకో బ్యారోడాన్ బేఫుణ ఎఫర్ సత్యసే పిఎస్ఎంఏ అవడా డిఆర్ఓ నంగోఫ్ మెసేజ్ కొల్లవ అవును తిబేఫున గుళం ముంగిందాను దెన్ మీ ప్రోగ్రామ్ తిబేఫున బేర్వడా మసేహ కురేమ దెసువాను కురే ఎస్వాల్ రంగుల కురే విజయ అవును తిబేఫున లవ గినస్ దేన ఏ మేమ లవ ఇన్సార్ తిబేఫుడు ఏ లవ హాస కొల్లం బెన్ ఫ్లో ఫరాత్త గిన ఫ్లో సంహణ బట్టవాత్ ఏ మేమ ఏ బేఫుడక తిబేఫున ఏ హాస కొల్లం ఫుర్సత్ ఉన్నాను రాజ్యగమ హురిహా హిసాకు అవును ఉమ్మీద్ కురాని మీరే తిబేఫున బద్లు అనకమ ఏ మేమే ఉమ్మీదాకి అవును మేము టీమ్గా ఫరాతం గినస్తే వర హాస వర రీతి లవేకాకి అవును మేము ప్రోగ్రామ్ ఫషాన్ మీరేగా టీమ్గా మేమే ఫినా తిబేఫున ఉన్న ప్రొడ్యూసర్ ఎగుతూ మసేకొద్దాను దెన్ టెక్నికల్ హితరికం అవడమైన మీ ఫోరకొద్దని షౌర తిబేఫున్న మీ ప్రోగ్రామ్ ఉపదామి గినిస్తుంది రమీజ్ ఉరియా బేఫున్న స్వరం ఉపావరికమ బాధ్యరకం ఇద్దాము తిబేఫున్న కీగా కురియద్దారు టీమ్ ఫ్రాతం గినిస్తే మీ రీత లవ అడుగు సవ లవ అవడమే తిబేఫున బదులుకోవాలని కూడా ఎరుగొలిగితే కదా.

0: లబ్బే అరుణ మిహిరి తయ్యార్ అస్సలాం అలైకుం.
1: వాలేకుం సలాం రవీల్.
0: లబ్బే బద్రు బద్రు మిహార్ తంకొల మోసం గోసుకో మేవులని దో
1: కిహిసాబేరే
0: మిహారు అలిఫ్ దా మీ అలిఫ్ దాలా అలిఫ్ మీ తి అలిఫ్ అలిఫ్ దో అలిఫ్ అలిఫ్ గొస్స అలిఫ్ అలిఫ్ దాల దాని నూనె అలిఫ్ దాల గొస్స అలిఫ్ అలిఫ్ దేవేని అలిఫ్ దాల వెజ్జియా అలిఫ్ అలిఫ్ ఏగతర హిమనేన హొదు సమాలకు సాడిస్ మీద వేగద వేదానక లఫా కురవేతి బోకు వారెకు గుగురు ఎకషీం వాకమ్మని ఎమ్మేమ్మా మీ హాలిఫం ఫెషిగెంగ్ అలిఫ్ దాల్ అతోళ దేతిరేగా మీ ఫారు ఎక్కి మయక్కడనే అన్నాను ఇంకేతో హురిహాద్ మ్యాక్ ఫారు ఎప్పనన్నా ఎమ్మేమ్మా దత్రపత్ర కురవ బేఫుడు సమాకమ టకాస్ ఎక్కిగా మీ దండవాలి మీద కురంత బేఫుడు అడోసం అంత ఇబ్బికం ఇంకేతో బద్రు మిహారు మీ సమాలు నిర్మ కిత సమాలు ఉడేక ఇంకేత
1: పొదు సమాలు రేందు సమాలు రైస్ సమాలు ఆరెంజ్ సమాలు
0: కురియా బద్రు వరగ్గా అడుహ ప్రోగ్రామ్ బద్రు మీ వరం మహిమ రంగళ అడుహా తింగే తింఫహర్ జవాబు దేవేన్ వర బరారు ఆహరం దెంగమ్మ తింఫహర్ తెలిసి తెలియగా వరం విష్ణు దే తింగే
1: హిఫేట్ ఎచ్చకి కొబ మీ హాయ
0: నో కొడాగ ఇవాటన ఉన్నం జే
1: ఆ కొడాగ దే ఇవాట ఎందో ఇయని
0: హియన్య కొను హిఫెట్టెన్
1: హియన్య కొను మే హిఫెట్టెన గా
0: లైక్ కొను హిఫెట్టెన్
1: ఆ
0: ఏకమ హెచ్ కే హిఫెట్ హెచ్ కే అడ్వెస్ నుదా హిఫెట్ హెచ్ ఎమి
1: అడ్వెస్ నుదా హిఫెట్
0: ఆ అల బడమ ద కోచింగ్ ఏ
1: అడ్వెస్ నుదా హిఫెట్ హెచ్ దెన్ కోచింగ్
0: కోచింగ్ హివనే దివణ సువాలకి బద్రు గెచ్చె ఏకమకు బద్రు వర గినం ఏగ బేణుకురని ఏ మిహం ఏ కోచె ఆ మిహార్ తీతి రంగల విచ్ ఇంగే
1: నీతి ఆ నగల కురి
0: ఏ కురి తీ రంగల నుకురి
1: అనికతి దయగుని
0: అనికతి కోచె క ఇంగేత
1: ఆహత్ నా నివరే హో గినైరో నిపాస్తై నోర వెజ్జా యదాదో అదిపారం
0: నూన్ను ఏక అతెన్నులే ఏకో
1: ege
0: aten no ja aten no ja ekam hifatte hunna je che
1: neva ah
0: neva hifatte ehage na kun hora ebah ke no mon ehage ne no hora vena ekam anu da hifatte che
1: dinar
0: dinar kuri ehn nobuni mane goni ah ehme kodkom visnada kihin to baduru ge dawaya ke kuriya dama hinga baduru
1: ah
0: kuriya dama hinga mv ma kuriya konda ve genas dene ಕೇಕೆ
1: ಕಾಕಂ ಹಾಸ ಕೊಲ್ಲಾನೆ
0: ಕಾಕಂ ಹಾಸ ಕುರಾನೆ ಬದರು ಬಡಂಬೆ ಹಾಸ ಕುರಾನೆ ಮಿಹ
1: ಹಾಸ ಕುರಾನೆ ಇತಿ ಟೀಮ
0: ಮಾ ಟೀಮ ಮಸ್ಸೆನ್ನ ಟೀಮ ಫರಾತು ಶುಕ್ರಿಯ
1: ಮತ್ತಿಯನೆ ಅಹ್ಮದ್ ಗೆ ದಮಸರೆನ್ನ
0: ಅಹ್ಮದ್
1: ಉಗೋವಾರ ಹಾಮಿದ್ ಗೆ ದಮಸರೆನ್ನ ದೆ ದುವಾವರ ಅಂಗನು ಗೆ ಬಪ್ಪೆ
0: ಆ
1: ದೆ ಮಿ ಟೀಮ ನನ್ನೋಟ ಕುರಾ ಹುರಿಯಾ ಕು ಎಂಬರ
0: ಆ ಮಸ್ಸೆನ್ನ
1: ಹಾತ ಕೋ ರಮೇದು
0: ಆ ಶುಕ್ರಿಯ ಇಂಗೆ
1: ಬರೋವಾ
0: ಆ ಎಮ್ಮೆ ವಕಿ ವೇದಾನೆ ಬರ ಬಾಜೆ ರೇಖೆ ನೆವಕ್ಕೆ ಹೇಳಾಣಂಗೆ
1: ಓಕೆ ಬಾಯ್
0: ಓಕೆ ಬಾಯ್ ಲವಾಡ ಸ್ವಾದವ ಇನಿ ಫೆಮ್ಮಲಕ್ಕೆ

0: تليفون بيغوتيهم تاريخ واك دكاني كده. السلام عليكم.
1: وعليكم السلام.
0: نيوما؟
1: اه
0: كوباتو سؤالك.
1: سؤالك انا بلالنا داينا يغوت انا كنت كان فكر فكر وين كون كاميتو.
0: ملن ويرينا. ماسك
1: دين.
0: اه ماسك الدسكوت دي.
1: ما تعال اقول وين كور وين.
2: అదేళగండు పాలిటెక్నిక్ అడగను మిహంగా హురియాకొస్తకియో సమ సర్కార్ స్పాన్సర్ కొక్కిన సమ హిలేకియవాది కొస్త ఇంగత దేహం వీమ కానెన ఎకుతన కన్న కుజ్జగతకు ఎవ్విస్ కాదు మాబడ హరదె నుదాన
0: దేహం మాబడ హరదె ఎవ్విస్ హరదె
2: దాన ఎవ్విస్ హరదె కిదెన్ ఎఫ్ఎఫ్ ఫన్సర్ ఇచ్చి కనిలు ఇన్న దేం బైకాల తంకొలెన్ హై లెవెల్ గ
0: హరదె బడ ఫీ దక్క
2: కను బడ ఎవ్విస్ ఫీ దక్క కను చేన దేం డిప్లొమా లెవెల్ గ హిస్కా బైక్ కొస్త ఒక ప్రాజెక్ట్ తంగ తయారు ఒక బైఫార్ ಬೈಕಾಲೆಚ್ಚಿತ
0: ರಾಜಬೇನಂ
2: ಬೇನಂ ಕುದು ಕುದುಚ್ಚಿ ಕುದಿನ ಗರಂದ
0: ಫಾನೆ
2: ಕೋಸ್ಫಿಯನ್ ನೋ ನನಕ ಮಾಗನ ಗೊತ್ತಗ ಹಮ ಹಿಂಗ ಹುರಿಯ ಕೋಹಗ್ಗೆಸ್ ಕನ್ಸ್ಯೂಮರ್ ಬಲ್ ದೈ ಹುರಿಯ ಚಕ್ಕಿ ಸರ್ಕಾರಂ ವರ ಬರ ಹರದೆ ಕೊಗ್ಗೆ ಹಮ ಯಾ ಹಿಂಗ ಕೋಸ್ತೆ ಹೆಂ ವಿ ಮ ಪೊಲಿಟಿಕ್ ನಿ ಹುಗ ಹಾಸ್ ಕೋ ಹಿಂಗ ಹುರಿಯ ಕೋಹಕ್ಕೆ ಸಮ ಮುಡಿ ಇದೆ ಹಿಂಗ ಕೋಸ್ತೆ
0: ದೆನ್ ನಿಮ ಮಿಹರ ಯತಿ ಹಮ ಫುರ್ಸತ್ ಸರ್ಕಾರಂ ಫೈ ಕೊದ್ದೆ ಬಾ ಫಿಂಗೆ ತ

0: గడియం ఫతిహ్ హతరు గడి 30 నిమిషం మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయతు.